పై జగన్ కడేల్ గార్ పై జదర్తి దబ్బి పార్ పై చింది ప్రెసర్ పార్ పై జరాజ్రం దువార్ పై సూరజ్ పై చంద్ర